మృదు శలభం నీ మధు శలభం మనసిలే తేనరగ నిరచ్చు వైకం మృదు శలభం నీ మధు శలభం మనసిలే తే